మందగోధనం సుమారి మద్దనం సమస్త గోపాల బాల చాల చూల బాల కృష్ణ వారి హార హీర చారు కీర్తితం విరాజితం పరకరి హారమ పుంజారి సూర్యలోచనం.

నమః శ్రీ కులదేవి స్తోత్రం నమస్తే శ్రీ కులదేవి కులారాధ్యా కులేశ్వరీ కుల సంరక్షణీ మాతా కౌలిక జ్ఞాన ప్రకాశినీ వందే శ్రీ కుల పూజయా కులాంబా కుల రక్షిణీ వేద మాతా జగన్మాతా లోక మాతా హితైషిణీ ఆదిశక్తి సముద్భూత గ్రాహీ సంపూర్ణ జగత్ విశ్వబంధం మహాఘోరం త్రాహి మాం శరణాగతం త్రైలోక్య హృదయం శోభే దేవై భక్తానుగ్రహకారిణి కం కులదేవి నమోస్తుతే మహాదేవ ప్రియంకారి బాలనాం హితకారిణి కులవృద్ధి కరీ మాతా త్రాహి మాం శరణాగతం జిదగ్రీమండల సంభూత రాజ్యవైభవకారిణి ప్రకటీతాం సురేశాని వందే త్వాం రాజగౌరవం త్వదీయే కులే జాతః త్వామేవ శరణం గతః త్వత్మత్సలోహం పాఠే త్వం రక్ష రక్షాధునా పుత్రం దేహి ధనం దేహి సామ్రాజ్యం ప్రదేహి మే సర్వదా అస్మాకం కులే భూయాతే మంగళానుశాసనం కులాష్టకమిదం పుణ్యం నిత్యం యః సుప్రతి పఠేత్ తస్య వృద్ధి కులే జాతః ప్రసన్నా పరమేశ్వరి కులదేవి స్తోత్రమిదం సుపుణ్యం లలితం తథా అర్పయామి భవద్భక్త్యా త్రాహి మాం శివగేహిని శ్రీ కులదేవి స్తోత్రం.

పండితాఖిలస్తుతం పుండరీక భాస్వరం కుండల ప్రభాసమాన తుండకంట మండలం పుండరీక సన్నుతం జగన్నుతం మనోజ్ఞకం గోపాల బాల చారు చోడ బాల కృష్ణ ఆశ్రయం.

0: ంగదాయకైరవామృతం సదా గోపాల బాలచారచూర్ణ బాలకృష్ణమాశ్రయ
1: శ్రీ గణేశాయ నమః శ్రీ కులదేవీ స్తోత్రం నమస్తే శ్రీ కులదేవీ కులారాధ్యా కులేశ్వరీ కుల సంరక్షణీ మాత కౌలిక జ్ఞాన ప్రకాశిని వందే శ్రీ కుల పూజయా కులాంబా కుల రక్షిణి వేద మాత జగన్మాత లోక మాత హితైషిణి ఆదిశక్తి సముద్భూత గ్రాహీ సంపూర్ణ జగత్ విశ్వబంధ్యాం మహాఘోరాం ద్రాహి మాం శరణాగతం త్రైలోక్య హృదయం శోభే దేవై భక్తానుగ్రహకారిణి కం కులదేవీ నమోస్తుతే మహాదేవ ప్రియంకారి బాలానాం హితకారిణి కులవృద్ధి కరీ మాతా ద్రాహి మాం శరణాగతం జిదగ్రీమండల సంభూత రాజ్యవైభవకారిణి ప్రకటీతాం సురేశాని వందే త్వాం రాజగౌరవం త్వదీయే కులే జాతః త్వామేవ శరణం గతః త్వత్మత్సలోహం ఆద్యే త్వం రక్ష రక్షాధునా పుత్రం దేహి ధనం దేహి సామ్రాజ్యం ప్రదేహి మే సర్వదా అస్మాకం కులే భూయాతే మంగళాన్ శాసనం కులాష్టకమిదం పుణ్యం నిత్యం యః సుప్రతి పఠేత్ తస్య వృద్ధి కులే జాతః ప్రసన్నా పరమేశ్వరీ కులదేవీ స్తోత్రమిదం సుపుణ్యం లలితం తథా అర్పయామి భవద్భక్త్యా ద్రాహి మాం శివగేహిని శ్రీ కులదేవీ స్తోత్రం.